తందుమజిగంధాపయస్తుతమ మధురాంలం శశిభ్రమం నద్యానిదం మయాదేవ స్నానార్థం ప్రతిగృహ్యతాం పయ స్నానం సమర్పయామి శుద్ధోదక స్నానం సమర్పయామి అగ్రే దది స్నానం హరి ఓం మా దదిగ్రాహ్మణో అకారికంజోరస్వస్గిబ్బాజినః సురభినో ముఖ కరత్ప్రణ ఆయో గుకితారికత దది స్నానం సమర్పయామి దది స్నానాంతేర్మురః శుద్ధోదక స్నానం సమర్పయామి అత ఘృతస్నానం ఓం ఘృతం ఘృత పావానః పిబతబ్బసాం భసా పావానః పిబతాంతరిక్షసిహ విరద్భాః దిశః ప్రదిశా దిశోభ్యుదిశ ఉద్దిశో దిగ్భ్యః స్వాహ ఓం పూర్వస్మః స్ఫటికమహేశ్వర దేవతాభ్యో నమః ఘృతస్నానం సమర్పయామి శుద్ధోదక స్నానం

గణపతి గుంహవామహే ప్రియానంద్వా ప్రగపతి గుంహవామహే నదీనాన్వా నిప్తి గుంహవామహే బసోమా అహమ జానకృతమాతమదాస్కృతమా గాయత్రీ దృష్టిపికదేన చుపంగ్యాస ప్రగతృష్ణు యాగం సూచీభి సమ్యంద్వాదిపదా జస్కృతా శ్రీపదా దాసకృతా దిజందా జజందా సూచీభి సమ్యంద్వా సాస్తో మహా సాసంద సావృతా సమార్గ తదుదైవ్యా పూర్వే కాంబందామృతీరాన్వాలేరేరీయో నరస్మిన్న జాగ్రతో దూరముదయతి దేవంతదు సుప్తస్య తదైవైతి దూరంగమం జ్యోతిగాన్ జ్యోతిరేకంతన్మే మన శివ సంకల్పమస్తు జైన కర్మాణ్యపసో మనీగణోచిత్నే గణ మందితి విదేహుధీరాహ జతపూర్వంజక్షమంత ప్రజానాన్మే మన శివ సంకల్పమస్తు జత్ప్రజ్ఞానముదచేతో ్యోతిరంతరం ప్రజాసుమానం కర్మ క్రియతే తన్మే మన శివ సంకల్పస్తు జైనేతం భూతం భువనం భవిష్యత్ పరిగ్రహేన సర్వం సప్తహోదా తన్మే మన శివ సంకల్పస్తు జస్మిన్ ప్రతిష్ఠిత రతనాభావ్వారాహుష్ఠిగోత్రమూతం ప్రజానాన్ తన్మే మన శివ సంకల్పస్తు సుగారీయతేషుర్భాజనైభారతిష్టంతన్మే మన శివ సంకులం సూర్యం మాతరకాక్షూమికో సర్వాదుర్వాదంగులం మా పురుగ ఏ వేదకు సర్పంచ భూజన్యమాదిరోధిమూజాయాంశుపురుగ పాదుస్ విశ్వాభూతాన్ త్రిపాదశ్రీమృతీపాదోర్ధవైపురుగ పాదోస్యాపున గాభోజ్ఞాయ శరద్వీసప్తాస్యసన్పరీతృతాంగ్రతాదేవాజన్వాన్వాన్పూర్వం పశుమ జద్నేన జమయన్ దేవాన్నిర్మాణి ప్రథమాన్యాసన్నాదయనాగమహిమానూర్వే సాధ్యాన్ని దేవాహ్యమృతృతిపీరీష్మణ సమృతాగ్రే తృష్టా విద్రుమేతిమృతమాజానగ్రే వేదాహమేతమృగమాంతమాతివర్ణంతమస పరస్తామే విద్వాదిమృతమితి నాన్యా పంత విద్యుదనాయ ప్రజాభిగంధ్రవాయనౌజాపిదాయితే తస్యోనిం పరిపంచోదేవ్యోదీవానాజోదీవానాజోదేవ్యో జాతో నమోరుచ బ్రాహ్మణం బ్రహ్మంజనయంతో దేవాగ్రేవ్రాహ్మణో వాసన్పదే శ్రీశతి లక్ష్మీ చత్రే పార్శ్వ నక్షత్రాన్ని రూపంలోకమై కాణ హరి ఓం మాజాను మృగపూర్ణ మోగనాగనాక్షోపణిణీనామ సంగ్రందనో నిమిక ఏక వీరాశతగుంసేనాగమింద్ర సంగ్రందనేన నిమిఖేణ దుష్ణునాదుత్కారేణ దృశ్యవనేన దుష్ణునాతిథీంద్రేణ జయ దత్తహతు మంజుతో నరైకూస్తేన దృష్ణాసైకుస్తై తనిఖంగిపతిగణేన సగ్గూ దృశ్యంతుమభావృతన్ శ్రద్ధుగ్రదన్వా ప్రతీత విరస్తా బృహస్పతి ప్రతీయరథేన రక్షోమిత్రామపవాదమాన ప్రపంచం సేనా ప్రమణం జుదాజన్స్మాకం విద్య విదారతానమ్మ బల విద్యాస్తవీరాజీ సహమానౌరా జైత్రమా జైత్రమింద్రమాచ గోవిద గోత్ర విదం గోవిదం భద్రవాహు జయంత మజ్మ ప్రణంద మోజా ఇమగోసాతీరూరీ గోత్రాన్ని సహసాగమానోదయోపీరా శతమన్యురంద్రాదుశమన ప్రతినాగాటుస్మాకుసేన అవతు ప్రత్సో ఇంద్రాసన్నేత బృహస్పతి దక్షిణ జిజ్ఞ పురయతు సోమహ దేవసేనాం జయంతీనాం మరుతో చంద్రగ్రహ్మాణో వరుణస్య రాజ్ఞో ఆదిత్యానం మరుతాకృతగురం మహామనసాం భువనస్కేవానాం గోగో దేవానాం జయతాముదస్తాత్ ఉద్దరకయమగవన్నాన్ చత్వనాం మగానాం మనాకృతి ఉత్తరాన్ బాజినాం నిద్రదానాం జయతాం చందుగోకాః అస్మాకం ఇంద్రః స్మృతి కృతవచేకస్మాకం జాయకవస్తా జయంతోస్మాకం వీర ఉత్తరే భవంతు స్వాం ఉదయవావతాపే గోమీకాం చిత్తం ప్రతిలోపయంతి గ్రహాణాంగానప్యవ్రేహి అభిప్రేహి నృద్ధహార్తుశోకైరంజనాన్ంద్రేనామిత్రాసాసంతాంబ అవతృష్టాపరావత శర్వ్య బ్రహ్మశగ్గుంస్తే గచ్చాన్ ప్రామిమామేకంగోచిక ప్రేతాజయతాంద్రైంద్రో వాచనుంద్రాంతు భావోనా త్రిఖ్యాజితాసదాసౌజాసేనామృత పరికా జయనాభక్షణ్యంతంజనామను ప్రతిజనం ప్రతిదంతో హసేతు నిమాసన్యమను యాదు ప్రదసయం పేన శోదైతు నిమా జ్యోతిర్జరాయురసుభమానే
ఈమ వాగు సంగమే సూర్జశిశును బ్రామతి పిరిగంజిత్రం దైవానమదిగాదినేకంజక్షమృత్యాగ్నే ఆప్రాద్యావ పృథివీగంధర్క్షు సూర్జాత్మ జాగతస్తసుకుష ఆనైడాపృపితే సుదుభిష్వానరాధమితా దేవతయుభియతాజుమానుసుదానుభిష్వంజగదేమనేక జగద్యగచ్చవృతన్నుగాభిసూర్జాసర్వంతదింద్రదేవసేత్రన్విశ్వద్రజ్యోతిక్రతిసూర్జ విశ్వమాభాజిరోచనమ్మాతిసూర్జదేవసంతన్మహితోమధ్యాకర్తవృజతకుసంజబార జాదేదరితాధ్రాత్రిపాసనుమస్మంతన్మిత్రుస్వరుణుత్యక్షేర్జోరూపంగ్రంథిరుపస్థనంతమన్యుజ్వాష్ణమన్యుదరిదాసంబరంది బ్రహ్మావతి సూర్జపడాది మహావసే మహాస్తమే పనసతి మహావసి బట్ సూర్జసా మహావచిత్రాదే మహావచిత్రాదే మహావసి నాదేవానామ సూర్జాపురోహితో విభజ్యోతిరదాభ్యం శరాయంతై సూర్జం విశ్వేదింద్రసేవక్షుదావసూని జాతే జన్మానవోస్తావృతి భాగన్నదీతి మధ్యాదేవ ఉదితాసూర్జస్య నిర్గుహసహా పృథివీ ఉదిత్యోహో ఆకృష్ణేరుతా ప్రథమానో నివేశన్నం వృతం ప్రత్యంచ ఇరణ్యేదో రసేనాదేవో జాతిపునాని విశన్నారీ ఓం అంబు అంబువాం సోమా ఓం నమస్తే రుద్రమన్యోతుకవే నమః భావ్యం తే నమః జాతి దృశ్యపాదనం రఘోనా పాపకాశినీదయానుసన్ భాషంతమయా గిరిశంతాభిషాక్షీ జామి గుంగిరిశంతాస్తే వర్కిస్తే విశ్వాంగ్రాంగురు మాయకూసి పుర్గంజగతో శ్రీవేణం సాధ్వా గిరిశాచ్చపదాం సీదానా సర్వం జగదక్ష్ముకుసుమనాసదాద్యవో తదతిభక్తాప్రతమోదైభ్యోపికగానుపాంచం వైన్సర్భాషాసుదాన్యోదరాజిపరాసువాసుజస్తామ్రో అరుణౌదుభృతుమంగళా జయ జయనూటాపితోకృతాసరశోవైకాగుహేడైమేసౌజవస్రపదినీలగిరివోపిలోయితావుదైనంగోపా అదృజనన్నదృజన్నుదార్జసతుశ్చనుడయాదినాన్మోస్తునీలగిరివాసరాక్షామీటుకే అధోజీవానువందేభ్యోగ్రన్నమా ప్రముంచ దన్వంతురాజ్ఞోజామ్నా జాక్షిదత్కవపరాధావగవోపావిచిందనుకుంటదృశ్యుల్యోవాణవావుతానేసన్నిస్థితాయకవాపురుషనింగజాతేయిత్రమేటుషమస్తే బభూవతీదన్నుతయాస్మాన్ జాతేహిత్రమేషుమస్తే బభూవతీదన్నుతయాస్మాన్ విశ్వతస్వం జాతేహిత్రమేషుమస్తే బభూవతీదన్నుతయాస్మాన్ విశ్వతస్వమక్ష్మయా పరిగుజ ప్రతిదన్వనో హేతిరస్మాన్ వ్రణత్వష్పదాధోజిగుతిస్తవారేస్మనిదైతం అవతత్యాధనుష్టపుగుంధహస్రాక్షసేకుదేనిన్సృతజ్లానంగోజిగోనాస్మనాపవనమస్తాయుతాయాన తదాయుష్మభాభ్యం దేనుమో భావ్యాం భావభ్యాంతవదన్వనే మానో మహాన్ మానో రఘుమానో క్షంతముదు మానో క్షితంబ మానో దీవిద్రమోదుర్మానమానప్రియాసన్ గోరుద్రీరిగా మానస్తోకేతనే మానాగ
स्वभद्यो जागत विषमो नमो नमः सयाने व्यासेने विषमो नमो नमस्तिष्ठद्यो दात विषमो नमो नमः सभ्यः तपति विषमो नमो नमो भवाय चरुद्राय नमः शर्वाज उपदेश मोनि लिखिवाय चकंडाय नमः कापरदने तकेताय नमः दात्राक्षदन वने जन्मो गिरिशाय दुजान मी दुष्मय चेक मूर्तवाय बामराय नमो ब्रयते टब्बरे की हस्ते जन्मो हृदय से सुरेदा मोग्राय ब्रह्मा नवाश विचार नमः शीघ्र जीव बंगूर मैं दोस बन्याय नमो आदे द्विप्याय जा नमो ज्येष्ठाय कनिष्ठाय महापूर्वजाय चापरजाय मध्यमाय बगलभाय नमो जा जगन्याज विद्याय नमो जाम्याज क्षेम्याज नमः लोक्याज वसान्याज नमो प्रजाज कल्याज नमो वन्याज चाय नमः श्रवाज प्रति श्रवाज नमः सुकीर्णाज अग्रुताज नमः सूराज उपेदने नमो बिल्मिने च कवचने नमो बर्मिने च परुदे नमः श्रुताय श्रुतरे नमः दुन्दुभ्याज हनन्याज नमो दृष्णवे च परमरेशा नमो निकंकणे जयकोतिमते नमस्तीक्ष्णे कविचायुतने नमः स्वयुतन सुधन्वने च नमः सुत्याज नमः काट्याज नृप्याज नमः कुल्याद्रस्याज नमो नाद्याज वैशन्ताज नमः गुप्याज वट्याज नमो भीद्राज दुप्याज नमो मेघ्याज विद्युज वर्क्याज वर्क्याज नमो पात्याय दरेग्म्याज नमो वास्तव्याज वास्तवाय नमः सोमाय चरुद्राज नमः ताम्राज अरुणाज नमः शंघवे च पशुपते च मुखराज भीमाज नमो गरेवराज तिरुपदाय नमो अन्त्रेय च हनीयस्य च नुक्षेभ्यो अर्घ्येभ्यो नमस्ताराय नमः शंभवाय च मयूपवाय नमः शंकराय मुस्कराज नमः शिवाज भद्राय च नमः पार्थाय च वार्जाय नमः वृत्रणाय च उत्रणाय नमः स्थिरताय कुल्याय नमः तत्प्याज मैन्याज नमः श्रीगत्याज प्रभाचार्य मक्की कुचलाय द्रोणाय नमः कपदने च प्रस्ताय च मैरण्याय प्रपत्याय नमः वृत्याय गोष्ठ्याय नमस्तल्प्याय केशाय नमः ृदयभ्यो नमो विचिन्नतकेभ्यो नमो विचिन्नतकेभ्यो नमः दरिद्रनीलुताय आसां प्रजानामेकां पशूनामाभिर्मानं मोचनाय।

పరమే వృక్షాయుధం నమస్తే జాస్తే సహస్ర గుహేతాశానో భగవా ప్రాచీనాముఖాగృతి నీలగిరివాసి ఘంటా దీపకృతాభిషితాకృతి నీలగిరివాసి ఘంటా సర్పాదాక్షమాజరా ప్రీహైషమే జవాశమే మహాకాశమే దిలాశమే ఉద్గాశమే కల్వాశమే ప్రియంగవశమే నవశమే చామాకాశమే నీవారాశమే గోధుమాశమే మసూరాశమే జద్నేయుతం అజ్మాజ్మే వృత్తికాజమే గిరిజమే ప్రదాశమే సిక్కదాశమే వనస్పతిశమే హిరణ్యంజమే శమే శామంజమే లోగంజమే శ్రీసంజమే త్రభుజమే జద్నేయుతం అగ్నిశమే ఆపశమే వీరుజమే ఒకదుజమే కృషాశమే క్రిజాశమే గ్రామ్యాశమే పుషపారణ్యాశమే విత్తిజమే భూతిజమే భూతిజమే భవికిచ్చమే సుగంజమే సుభతియంజమే వృద్ధిశమే తృప్తంజమే క్లుప్తిశమే అమృతిశమే సుమతిశమే జద్నేయుతం బసుజమే బసుతిశమే క్రమ

శ్వేతాక్షో రుణస్తే రుద్రాయ పశుపతయే కర్ణాయామ అవలిప్తా రుద్రా నభో రూపాః పార్జన్యాః. ఓం పూర్వస్మః స్ఫటిక మహేశ్వర నవీన ఆసనం సమర్పయామి సర్వోపచారార్థే ప్రార్థనా నమస్కారాన్ సమర్పయామి.

గమ్యస్త్వమసి వయస మర్ణవైవ మహోక్ష ఖట్వాంగం పరశురజినం భస్మ ఫణిన కపాలం చేతి యత్తవ వరద తంత్రోపకరణం పురాస్తాంతాం వృద్ధిం దదతి చ భవత్ భ్రూభృణిహితాం నహి స్వాత్మా రామం విషయ మృగతృష్ణ భ్రమయతి ధ్రువం కశ్చిత్ సర్వం సకలం మపరస్తవ ధ్రువమిదం పరో ద్రవ్యా ద్రవ్యే జగతి గదతి వ్యస్త విషయే సమస్తేపే తస్మిన్ పురమథన తైర్విస్మతైవ

0: ీర్థాని ప్రజంతి శ్రీకాస్తాని గంగిణహాతి కాకుశరుజన్మసీయాని పాపాని జన్మాని చాని యశ్వంతు ప్రదక్షిణాయాం పదే పదే మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం సురేశ్వర యత్పూజితం మయా దేవ పరిపూర్ణం దదస్తు మే ఆవాహనం న జానామి న జానామి దువార్జనం పూజాం చేయవ న జానామి క్షమ్యతాం పరమేశ్వర మృత్యుంజయ మహాదేవ త్రాయి మాం శరణాగతం జన్మ మృత్యు జరావ్యాది పీడితం కరోమందనైః భగవతే శ్రీ సాంబ సదాశివాయ నమః స్ఫుటిక మహేశ్వర దేవతాభ్యో నమః ప్రార్థనా నమస్కారాన్ సమర్పయామి హస్తే జలమాదాయ అద్య పూర్వోచారతైవంగ్రాగుణగణ విశేషమిష్టాయాం శుభపుణ్యజిత వాదోయజమానస్య గోత్రనామోచ్చారః అచ్యుత గోత్రోత్పన్నస్య పరమపూజ్య స్వామివర్యః సర్వేషాం భక్తజనానాం అద్య సోమవాసరాం వితాయాం ఉపలక్షే ఆషాఢ మాసే అంతర్గతే మహోత్సవే వర్షా ఋతౌ ప్రభవాది సర్వేషాం స్ఫటిక మహేశ్వర శివపరివార దేవతానాం పృథక్ పృథక్ షడంగరుద్ర అభిషేకం అహం ప్రీయతాన్న మమ తత్తత్ సాంబ శివార్పణమస్తు విష్ణవే నమో విష్ణవే నమో విష్ణవే నమః
1: స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిమహిషా గౌబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు శాంతి శాంతి శాంతి ఇంద్రాయ నమః సంసక్రాయ నమః బ్రహ్మణే
2: నమః. ఓ అమృత నిమిషం ఓ మహారాజ్ స్వామిజీకి ఆర్తి నుంచి ఎలాగే
1: తా భాయి మహారాజ్ కోయి నీ అంతరా బడియా హో మిల్తే హై అగ్లే సోమవార్ కో తో భారత్ మే మిల్తే హై
2: ప్రణామ్.

గగన సదృశ్యం తస్మస్యాదిలక్ష్యం ఏకం అనిత్యం విమలచలం సర్వద్ధి సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సత్.